పండు చలే రాహ పండు ముగ పండు పలియే పండు ముగే బందా జిత జమే రాజా పండు ఈ పండు పజే పండే భజన కోండే భజన కోయ నానక పండే బహరాయ కో సచ్చా సోయ జిత ముఖ సదా సలాహీ అగర తీ చౌర నానక ముఖీ దిల్